చూమంతర్ జంతర్ దంతర్ లాజన్ చాక్లెట్ కీచాయి బల్తురు జాచాయి పావే టమటం ఖావే దిల్లీ కా లడ్డు ఘోర్ అడ్డిం బలవే దూయ్ తీన్ ఆలా దీన్.